0: సింగే మహా నిక్మేన సమిదానంద జీవదాయకానందు శుద్ధాత్మేన మహంసే కిరహిద విశ్వాస కరమి ఓం మహంసే పియానంద పుత్రానంద సమగ ఏకమ వందనావత్ మహిమయత్ లబనసేక ఓం మహంసే దివసవరుణ్ మగిన్ కథా కలసేక అపోస్తులుగిన్ పవతేన ఏకమ శుద్ధో కతోలిక సభావ కిరహిద విశ్వాస కరమి పౌకమా సదా ఏకమ ప్రసాద స్నాపన కతి భవ దహా గణిమి తవద మలుంగే నవత నెగటీమద మతపమిన సదా జీవితేద బలాపొరుత్తు వెమి ఆమేన్.
1: స్వామిన్ మహంసేగే వచనేట అపి సవన్ దున్నా దన్ ఉన్ మహంసే అపగే వచనేట సవన్ దీమట సుదానం ఎమనిసా బగే సితి నియుక్తవ అపగే ఇల్లీం ఉన్ మహంసేగే పాముల తబము.
2: ఆదర దేవి పియానని తులాంత వరప్రసాదయన్ లంగా కర గనీమట అప సియలు దినా మెహే వన్నట శుద్ధౌ సభావే ఎడేరి కత్వ్య దరణ సియలు దినాట హకివన పినిసద
0: స్వామిని అవకర్ణయాజ్ఞా సావదాల మెనవ.
2: ఆదర దేవి పియానని సెబే సిత్తరీమక్ తుల తమ వగకీం నిస్యాకారేన్ అవబోధ కరగిన అప రట వెసియంట సరణ వెమిన్ ఎతి నెతి పరతరయ తురన్ కరమిన్ ఎకలెస సతుటిన్ దివి గెవీమట అవశ్య పరిసరయక్ సకస్ కిరీమటద
0: స్వామిని అవకర్ణయాజ్ఞా సావదాల మెనవ.
2: సౌబలతి దేవి సమిదుని సెబే మనస్థాపనయక్ తొలిన్ జీవిత వెనసక్ అద్దెక దేవిందున్ ప్రేమయట సాక్షి దరమిన్ విశ్వాసవంత కితును జీవితయక్ గత కిరీమట అవసి వరం దానియ కరణ పినిసంద
0: స్వామిని అపకర్ణయాజ్ఞా సావదాల మెనవ.
2: ఆదర దేవి పియానని మేమ దివ్య పూజా యాగ్య వికాశయ కిరీమ సందహ బతిబర దాయకత్వయ సపయన అయ సహ ఎమ పౌల్ వల సియలు దినాద ఉప వహన్సేగే వరాం సహ వరప్రసాదయన్గేన్ పూర్ణ కరణ పినిసద
0: స్వామి అపకర్ణయాజ్ఞా సావదాల మెనవ.
1: ఇల్లన్న ఒకటి లభిన్నీయ స్వయన్న ఒకటి సంభవాన్ని తట్టు కరన్న ఒకటి అరణు లభన్యాయ వదాలా ఊ స్వామిని ఒబాన్సే కిరహి విశ్వాసేన్ బలాపృత్వేన్ హా ప్రేమిన్ ఇతురువ ఒబగే దరువన్ ఒబగే పాముల తెబు మీ ఆజ్ఞావల సవంది వదాల మెనవ ఒబాన్సే సదాటమ వజబిన్ సేక రజ కం కరణ సేక
0: ఆమేన్.
1: లోకాగ్ర దేవి స్వామిని అప ఒబడు పుదన మీ పూపే ఒబగీ మహద్దయన్ పిలబాగత్తైంద పొలివే సరుసారేన్ సామనుష్య శ్రమేన్ సాధును హైంద్ అప్ సందహా జీవనదాయక పూపే బాట పత్వన హైంద్ వహన్సేట ప్రశంసా వేవా
0: తివియన్ వహన్సేట సదా ప్రశంసా వేవా.
1: లోకాగ్ర దేవి స్వామిని అప ఒబడు పుదన మీ మిదిస ఒబగీ మహద్దయన్ పిలబాగత్తైంద్ మిదివలే పలదావింద మనుష్య శ్రమేంద సాధును హైంద్ అప్ సందహా ఆత్మిక పానే బాట పత్వన హేందు వహన్సేట ప్రశంసా వేవా
0: దివ్యన్ వహన్సేట సదా ప్రశంసా వేవా.
1: సౌదరుని మాత్వబత్ స్వామిన్ వహన్సేట పుదు దినమే మే ఆగే ఉన్ వహన్సేట ప్రసన్న వని పినిస యాజ్ఞా కరన్న
0: స్వామిన్ వహన్సేగే నామేట ప్రశంసావత్ మహిమ తత్తున సందహద అపడ తమన్ వహన్సేగే ముర్షుద్దో సభాట ప్రయోజనత సందహద ఒబగే హస్తవలి స్వామిన్ వహన్సే మే ఆగే పిలిగన్నా సేక్వా.
1: దేవి స్వామిని మే ఆగే మగిన్ అప కిరహి పెహది అప పౌ కమా కరణ మిన్ ఒబగిన్ ఇల్లా సిచిన అపట అపగే సహోదరయాన్గే వెరది కమా కిరీమటద పీహిటవ మేనవ ఒబాన్సే సదహటమ వజబిన సేక రాజకాం కరణ సేక
0: ఆమేన్.
1: స్వామిన్ వహన్సే ఒబ సమగ వన సేక్వా
0: ఒబ సమగద వన సేక్వా
1: ఒబగే సిత్ యొము కరన్న
0: స్వామిన్ వహన్సే వెత యొము కర సిటిము
1: అపగే దివ్యాన్ వన స్వామిన్ వహన్సేట స్తుతి కరము
0: ఏ యోగ్య ఉద యుతుద క్రియావకి
1: పరిశుద్ధ ప్యానని శీలు బల సదాంతన దివ్యని అప స్వామిన్ వన జేసుక్రిస్తున్ వహన్సే మగిన్ శామ కలిద శామ తన్నిద అపి వహన్సేట తుతి బిదీమ సబేన్మ యోగ్య ఇతు ఏ సాధారణీ గెలవీమ దాయకే ఔన్ వహన్సే ఏ సమరితాను వనితావన్ గెన్ పానీ కిరీమట జలే ఇల్లమిన్ అయతుల విశ్వాసే ఆలోకే బిహికల సేక అయతుల విశ్వాసే జనిత కిరీమట ఉన్వాన్సే తులవు పిపాసే మగిన్ ఒబాన్సేగే ప్రేమే గిన్నెన్ అగే హదవత్ దల్వూ సేక ఎయిన్ శుద్ధవు సురదూతైంద స్వర్గవాసీంద సమగ అపిదు మెసే ఎక్వెము
0: సువిశుద్ధయ సువిశుద్ధయ లోకాగ్రదేవి స్వామిన్ వహన్సే సువిశుద్ధయ.